0: స్టాప్ బ్యాక్ టు బ్యాక్ గానే బ్యాక్ గానే
1: జిస్మే హై బహుత్ సారా టాలెంట్ జిస్కో మిల్తా హై బహుత్ సారా ప్యార్ సారా కా సారా బాలీవుడ్ కర్తా హై జిస్ సారా కే చర్చే
2: వహీ తో మేరీ స్వీట్ హార్ట్ హై
1: ఉస్ రాయల్ బాలీవుడ్ ప్రిన్సెస్ సారా అలీ ఖాన్ కో రేడియో ఆలివ్ విషెస్ అ వెరీ హ్యాపీ బర్త్డే